వైభవం త్రిశంగ చాప సాయకం ధరం త్రిలోక నాయకం దినేశ వంశ మండనం మహేశ చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి బృంద భంజనం మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాంగతిం భజే సశక్తి సానుజం శదీపతి ప్రియానుజం పదంగ్రి మూల ఏ నరా భజంతి హే నమత్సరా పతంతి నో భవర్ణమే వితర్క వీచి సంకులే వివిక్త వాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం అమే